0: వేతనావే
1: మగిలువ దినీసురు కరుపతి సహదన ఉభయమియన తురు
2: హదుత దనిన హెగిమే జీవమాన ఉత్కర్షయ
0: ఆదరణీయ జ్యోతి
3: ఆదరణీయ జ్యోతి
1: రసోదయే బందీయను రహై జీవితే
2: అహిమి ఆదరే జీవమాన హడ
0: ఆదరణీయ జ్యోతి ඉරිදා රාත්‍රියේ 7ට හිමාලික
2: ජෝතිරාය මානවීය ප්‍රේමයේ සෞන්දර්යාත්මක වියමන
0: සඳ දිය තහරා